0: హలో, నేను మీరు ఇంగోల్డోవిలో నార్త్ వెస్ట్ క్విన్స్లాండ్ డిస్టర్బ్ అంటే మా కక్కే లారీ కాస్తి ద మ్యాన్ ఇన్ ద హౌస్ నై ఫీలింగ్ టు
1: అవలేమో రైతు